0: ఆత్మరాశ్రామ జ్ఞానీ చిన్న
1: బ్రహ్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి
0: బ్రహ్మజ్ఞానీ సదా సందర్శి బ్రహ్మజ్ఞానికి దృష్టమృత వర్షి
1: బ్రహ్మజ్ఞానీ బంధంతే ముక్త బ్రహ్మజ్ఞానికి నిర్మల జ్యోత
0: బ్రహ్మజ్ఞానీ కా భోజన జ్ఞాన నానక బ్రహ్మజ్ఞానీ కా బ్రహ్మ ధ్యాన
1: బ్రహ్మజ్ఞానీ కుపరాస బ్రహ్మజ్ఞానీ కా నై వినాస
0: బ్రహ్మజ్ఞానీ కే గ్రీబీ సమాహా బ్రహ్మ జ్ఞానీ పరిపకార మహా
1: బ్రహ్మజ్ఞానీ
0: కే హో సుఫలా బ్రహ్మజ్ఞానీ సుఫల ఫలా బ్రహ్మజ్ఞానీ కే కే రంగ బ్రహ్మజ్ఞానీ కే బసే ప్రభ సంగ
1: బ్రహ్మజ్ఞానీ కే నామ దార బ్రహ్మజ్ఞానీ కే నామ పరవార
0: బ్రహ్మజ్ఞానీ సదా సత్ జాగత బ్రహ్మజ్ఞానీ అహం బుద్ధ త్యాగత
1: బ్రహ్మజ్ఞానీ కే మన్ పరమానంద బ్రహ్మజ్ఞానీ కే కర్ సదానంద
0: బ్రహ్మజ్ఞానీ సుఖ సహజ నివాస నానక బ్రహ్మజ్ఞానీ కా నహీ వినాస
1: బ్రహ్మజ్ఞానీ బ్రహ్మ కా వేత్తా బ్రహ్మజ్ఞానీ ఏక సంగీతా
0: బ్రహ్మజ్ఞానీ కే హోయ అచింత బ్రహ్మజ్ఞానీ కా నిర్మల మంత
1: బ్రహ్మజ్ఞానీ శిఖరే ప్రవ్యాప బ్రహ్మజ్ఞానీ కా బట్ ప్రతాప
0: బ్రహ్మజ్ఞానీ కా దర్శవట్ భాగీ పాయే బ్రహ్మజ్ఞానీ కో బల బల జాయే
1: బ్రహ్మజ్ఞానీ కో భోజ మేశ్వర నాన బ్రహ్మజ్ఞానీ ఆ పరమేశ్వర
0: బ్రహ్మజ్ఞానీ కీ మత్ కౌన్ బఖాన్ నానక బ్రహ్మజ్ఞానీ కా నహీ వినాస బ్రహ్మజ్ఞానీ కా కౌన్ జానే భేద బ్రహ్మజ్ఞానీ కో సదా దేశ
1: బ్రహ్మజ్ఞానీ కా కథ్యా నా జాయ ఠాకర బ్రహ్మజ్ఞానీ సర్వ కా ఠాకర
0: బ్రహ్మజ్ఞానీ కీ మత్ కౌన్ బఖానే బ్రహ్మజ్ఞానీ కీ గత బ్రహ్మజ్ఞానీ జానే
1: బ్రహ్మజ్ఞానీ కా అంత పార నాన బ్రహ్మజ్ఞానీ కో సదా నమస్కార
0: బ్రహ్మజ్ఞానీ సబ్ సృష్టి కా కర్తా బ్రహ్మజ్ఞానీ సద్ జీవే నహీ మర్తా
1: బ్రహ్మజ్ఞానీ ముక్త జగత్ జీ కా దాతా బ్రహ్మజ్ఞానీ పూర్ణ పరక ప్రదాతా
0: బ్రహ్మజ్ఞానీ అనాథ కా నాథ బ్రహ్మజ్ఞానీ కా సబ్ ఉపర హాథ